0: భవ
1: భవ
0: సరసీజ భవ
1: సరసీజ భవ
0: వల విదళన
1: వల విదళన
0: సరసీజ భవ వల విదళన
1: సరసీజ భవ వల విదళన
0: పరిణుత
1: పరిణుత
0: సరసీజ భవ వల విదళన పరిణుత
1: సరసీజ భవ వల విదళన పరిణుత
0: కృపావాస
1: కృపావాస
0: భవేక్షిపమా
1: భవేక్షిపమా
0: కృపావాస
1: కృపావాస
0: భవేక్షిపమా విషయే
1: భవేక్షిపమా
0: విషయే
1: విషయే
0: మధ్యమ కలసైతే ఇన్నొకసారి హేళ్తీని సరసీజ భవ వల విదళన
1: సరసీజ భవ వల విదళన
0: పరిణుత
1: పరిణుత
0: కృపావాస
1: కృపావాస
0: భవేక్షిపమా
1: భవేక్షిపమా
0: విషయే
1: విషయే
0: ಈ ಚರಣದಲ್ಲಿ ಸ್ವಾತಿ ತಿರುನಾಳ್ ಅವರು ಹೇಳ್ತಾರೆ ಎಲ್ಲ ಪಾಪಗಳನ್ನು ಅಳಿಸಿಬಿಡಬೇಕಾಗಿ ಅವರು ಪದ್ಮನಾಭಸ್ವಾಮಿಯನ್ನು ಕೋರುತ್ತಾರೆ ಚರಣ ಮೊದಲನೇ ಲೈನ್ಗೆ ಸ್ವರ ಹೇಳ್ತೀನಿ ಇದು ಮೂರಕ್ಷರ ವಿಳಂಬ ಕಾಲದಲ್ಲಿ ಮೂರಕ್ಷರ ಬಿಟ್ಟು ಪ್ರಾರಂಭ ಆಗುತ್ತೆ

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ద్వారం సత్యనారాయణరావు వయలిన్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డిఎస్ఆర్ మూర్తి. కార్యక్రమంలో ముందుగా వినండి మనసా మన సామర్థ్యమేమి, వర్ధని రాగంలో త్యాగరాజస్వామి కృతి రూపకతాళం.
2: Listen to a Carnatic violin recital by Shri Dwaram Satyanarayana Rao. He is accompanied on Mridangam by Shri D.S.R. Murthy. Shri Dwaram Satyanarayana Rao begins his violin recital with Manasa Manasamarthyamemi, a composition of Thyagaraja Swami in

0: ఇప్పుడు వినండి లతాంగి రాగంలో పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన మరి వేరే దిక్కెవరు ఖండచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ మరి వేరే దిక్కెవ్వరు ఇన్ రాగ్ లతాంగి సెట్ టు ఖండచాపు తాళం.

0: ఎన్నడ చూతునో కళావతి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి ఎన్నడ చూతునో ఇన్ రాగ్ కళావతి సెట్ టు ఆదితాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ద్వారం సత్యనారాయణరావు వయలిన్ వాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డిఎస్ఆర్ మూర్తి. కార్యక్రమంలో చివరిగా వినండి చక్కని రాజమార్గములుండగా కరహర ప్రియ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వయలిన్ రిసైటల్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు. హీఈస్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ డిఎస్ఆర్ మూర్తి. శ్రీ ద్వారం సత్యనారాయణరావు concludes his violin recital with Chakkani Rajamargamulundaga, a composition of Thyagaraja Swami in Rag Kharahara Priya set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ద్వారం సత్యనారాయణరావు వయలిన్ వాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డిఎస్ఆర్ మూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు వర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వయలిన్ రిసైటల్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు. హీ వాజ్ అకంపనీడ్ బై శ్రీ డిఎస్ఆర్ మూర్తి ఆన్ మృదంగం. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి
1: హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you'll be listening to vocal recital by Dr. Mangalampalli Balamurali Krishna, supported on violin by Sri Ampolu Murali Krishna, on Mridangam by Sri Dandamudi Ramamohan Rao, and on Ghatam by Sri Palghat V.A. Sundaram. In today's program, you'll be listening to Tyagaraja Swami Kirtanalu. First, listen to Yochana Kamalachana in Darbar Rag, set to Adithal.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానంలో త్యాగరాజస్వామి కీర్తనలు వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ అంపోలు మురళీకృష్ణ, మృదంగం శ్రీ దమ్ముడి రామ్మోహన్ రావు, ఘటం శ్రీ పాల్ఘాట్ పిఏ సుందరం. ముందుగా యోచన కమల లోచన దర్బారు రాగం ఆదితాళం.

0: You have listened to Yochana Kamala Lochana in Rag Darbar, set to Adithaal.
1: మీరింతవరకు దర్బారు రాగం ఆదితాళంలో యోచన కమల లోచన విన్నారు.
0: నౌ యు ఆర్ గోయింగ్ టు లిసన్ టు ఎవరి మాట విన్నావో ఇన్ రా ఖాంబోజీ సెట్ టు ఆదితాళ్.

0: You have listened to Manasaloni Marmamu என்ற ஹிந்தோள செட்டு ஆதிதாள்.
1: మీరింత వరకు హిందోళ రాగం ఆదితాళంలో మనసులోని మర్మము విన్నారు.
0: కంక్లూడింగ్ హిజ్ రిసైటల్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ నౌ ప్రెజెంట్స్ శ్రీ రఘువర సుగుణాలయ ఎన్ రాగ్ భైరవి సెట్టు ఆదితాళ్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH. Anytime Indian music.
3: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఆర్ గీత గారి గాత్ర కచేరి వింటారు. ప్రక్కవాద్యాలు వయలిన్ శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగం శ్రీ పి జయభాస్కర్.
2: లిసన్ టు అ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి ఆర్ గీత. అకంపనింగ్ హర్ ఆన్ ద వయలిన్ ఇస్ శ్రీ ద్వారం సత్యనారాయణరావు, ఆన్ ద మృదంగం శ్రీ పి జయభాస్కర్.
3: ముందుగా వాతాపి గణపతిం, హంసధ్వని రాగం, ఆదితాళం, దీక్షతార్ కృతి.
2: శ్రీమతి ఆర్ గీత begins her vocal recital with a composition of Muthuswami Dikshitar, Vatapi Ganapati, in rag Hamsadhwani, set to Aditaal.

0: ఇప్పుడు విందాము రామా ఇక నన్ను. సహాన రాగం, రూపకతాళం, పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన.
1: శ్రీమతి ఆర్ గీత నౌ ప్రెజెంట్స్ ఎ కాంపోజిషన్ ఆఫ్ శ్రీ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్. రామా ఇక నను ఇన్ రాగ్ సహనా సెట్టు రూపకతాళం.

0: ఇప్పుడు వినండి సారసముఖి, గౌడ మల్హారి రాగం, రూపకతాళం, ముత్తయ్య భాగవతార్ రచన.
1: శ్రీమతి ఆర్ గీత నౌ ప్రెజెంట్స్ ఎ కాంపోజిషన్ ఆఫ్ శ్రీ ముత్తయ్య భాగవతార్. సారసముఖి ఇన్ రాగ్ గౌడ మల్హార్, సెట్టు రూపక్ తాళ్.

0: చివరిగా విందాము. నిధి చాలా సుఖమా, కళ్యాణి రాగం, మిశ్రచాపు తాళం, త్యాగరాజస్వామి వారి కీర్తన.
1: శ్రీమతి ఆర్ గీతా కంక్లూడ్స్ కర్ణాటిక్ క్లాసికల్ వోకల్ రిసైటల్ విత్ కాంపోజిషన్ ఆఫ్ శ్రీ త్యాగరాజస్వామి. నిధి చాలా సుఖమా, ఇన్ రాగ్ కళ్యాణి, సెట్టు మిశ్రచాపు తాళం.

0: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఆర్ గీతకారి గాత్ర కచేరి విన్నారు. ప్రక్కవాద్యాలు వయలిన్ శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగం శ్రీ పి జయభాస్కర్.
1: దట్ వాజ్ అ కర్ణాటిక్ క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి ఆర్ గీత. షీ వాజ్ అకంపనీడ్ ఆన్ ద వయలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, ఆన్ ద మృదంగం బై శ్రీ పి జయభాస్కర్.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.